సన్మ సల్లివ సల్లిమన్నయ ఇలాహీ అలల్లదీ సమయత జిక్రల్లాయ్ వలాలి వసావి సవిల్ మషాకిరీ యా మన్ కఫానీ మక్ర కుల్లి మాకిరీ.